తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రంకలే సీగిరేలా ఏసే రోయకాయకి నాటు నాటు నాటు దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత

ఒంటిలో నిరగతమంత రంకలే సీయగిరేలా ఎసే రోయ్యకాయకి నాటు నాటు నాటు.